0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
4: Listen to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Sri Ivatur Vijayeshwar Rao and on Murdangam by Sri Vankayala Narasimham.
3: Karyakramalo munduga vinandi Hasti Vadanaya Navaroju Ragam Misra Chaputalam.
4: Sri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in Rag Navaroju, Hasti Vadanaya, set to Misra Chaputal.

0: ఇప్పుడు వినండి కేదార గౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కేదార గౌళ సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: Continuing the rendition, you will now listen to a composition in rag Mangala Kaishiki, Shri Bhargavi, set to Mishra Chaputa.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపక తాళం.
1: శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి. ధర్మ సంవర్ధని సెట్ టు రూపక్తా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasa Rao. He was accompanied on violin by Sri Yuvatori Vijeshwar Rao and on mridangam by Sri Vankaila Narasimham.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri P. Surya Rao, supported on Mridangam by Sri B. V. S. Prasad and on violin by Srimati B. V. Durga Bhavani.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిసన్ టు వందే నిశమహం, ఎ మైసూర్ వాసుదేవాచార్ కీర్తన, ఇన్ రాగ్ హంసధ్వని, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వందే నిశమహం వారణవదనం, హంసధ్వని రాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచారి కీర్తన వింటారు.

0: Sangam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Sri P. Surya Rao.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరి వింటున్నారు.
0: నౌ లిసన్ టు మీనాక్షి మే ముదందేహి అమృతస్వామి దీక్షితులు కీర్తన ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మీనాక్షి మే ముదందేహి పూర్వీ కళ్యాణి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు వారి రచన వింటారు.

0: ఇప్పుడు వినండి పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన అపరాధములన్నీయు మన్నించి లతాంగి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అపరాధములన్నీయు మన్నించి, ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఆదితాళ్.

0: గరుడ గమన హిందోళ రాగంలో అన్నమాచార్య కీర్తన రూపకతాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య గరుడ గమన ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయ భాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు కామాక్షి, మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shrimati I. Shweta Prasad. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Shweta Prasad concludes her vocal recital with Palinchu Kamakshi, a composition of Shyama Shastri in Rag Madhyamavati, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Srimati I. Shweta Prasad. She was accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.